0: ఇష్టంతో ఏంటి?
1: పూర్తి గ్రాండ్ సామాన్యం కొనేవా నాననుకుంటే నిందలాగి నీవెల దుఃఖి జన నంగే కవి పాగి
0: ఆయన నిమిషం కవి
1: కనుక తాత్యం జోడి
0: మాట్లాడలేదు
1: ఇల్ల నానడి చూపిడు అత్తోళ్ళు అత్తి తాత్య తీసుకొని నమ్మ వంకిత ఇవ్వే హెచ్చట్టు భాస్కర్ అంతూ కుస్తు బిడ్డ ನಾನು ಪಂಚಾಯಿತಿ ವೈದ್ಯರಿಗೆ ಹೇಳಿದ್ದೆ ನನ್ಗ ಯಾರು ಕರೀಲಿಲ್ಲ ಕೇಳಿಯೂ ಕಳಿಸ್ಲಿಲ್ಲ ರಂಜು ಇದ್ದು ಪರಾಡೆ ಇದ್ದ ಮನ್ಯಾಗ
0: ಅಲ್ಲ ಅವ್ನಿಲ್ಲ
1: ನೀನು ಅವನ ಭಾಷೆ
0: ಆಯ್ತು ನಿಮಿಷರು ನಾ ಬರೋದಷ್ಟ
1: ಅಪ್ಪ ತೀರ್ಕೊಂಡ ಅಂದ್ರ ಮಗಳೇ ಸರಿ
0: ನಿನಗೇನ್ ಕಮ್ಮಿ ಆಗಿದ್ದೀನಿ
1: ನೀ ಹೋಗಿ ತುಂಬು ತಿನ್ಕೊಂಡು ಇರ್ಬೇಕಾಗಿದೆ ಈಗ ಇದೇನು ಇದು ನಿಂತ್ಕೊಂಡು ಮುಂಬೈ ಹೋಗ್ಕೋ ಸೇರ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು
0: ಅಜ್ಜಿಗಂತ ನಮ್ಮಂತ ಸಾರ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಅದು ಕೂಡ ತಂದಿಲ್ಲ ನಿಂತ ಬೆಳೆದಾಗ
1: ಅಜ್ಜಿಗಂತ
0: ಸಾರ್ ಯಾರ ಬಾಳ್ದ

0: మరీ ఎత్తు పిల్లు వచ్చినా కామెడీ సార్
1: ఇవత్ ముందే సొత్తిత్తు ఆకాశ దురస్తి యాక్ మాట్లాడుతుంది అమ్మా
2: నిమగేను ముంబై కలిగి రోజు ఏ రంజు ఆ బాలి యాక్
3: నిలే
2: ಸರಿಯಾಗುತ್ತಿನ.